రాముని మార్గం అనుసరిస్తే ధర్మాన్ని ఆశ్రయించినట్లు ఈ చల్లని అందమైన దినాన్ని ఆరంభిస్తూ సీతారాముల మీద ఒక చక్కని పాట ఆలకిద్దామా?

ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టరానిది, కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోనిది, స్నేహం మరువలేనిది. మనం ఎలా మారాలి అన్నది మన వివేకం చెబుతోంది. ఎప్పుడు మారాలి అన్నది కాలం చెబుతోంది. అసలు ఎందుకు మారాలన్నది అనుభవం చెబుతుంది. మనకు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకాల్సి వస్తుంది. పుట్టినప్పటి నుండి ఊపిరి పోయే వరకు అడుగడుగునా మనం ఎంతో నేర్చుకోవలసి ఉంటుంది. సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలి. ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు పూస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. మనం ఎంత నిజాయితీగా ఉన్నా కన్నీళ్ళు, అవమానాలు, నిందలు సహజమే. పుట్టించుకోకుండా, పట్టించుకోకుండా గమ్యం చేరదమే జీవిత పరమావధి నేస్తమా.

శ్రోతలు గుర్తించండి, ఈ ఉదయపు వేళలో ప్రస్తుతానికి మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం యొక్క లైవ్ ప్రసారం ఎంబీసీ రేడియో మనోరంజన్ పైన. నేటికి మీ మెసేజెస్ అండ్ డెడికేషన్స్ కోసం 5798-6895 పైన పంపండి, లేదా 4028070

పైనా కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు. మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం పౌర్ణమి చిత్రం నుండి ఓ ప్రేమభరితమైన పాటతో.

ఈ రోజు కొన్ని క్లాసిక్ ఎవర్గ్రీన్ పాటలు మీకు వినిపించాలని ఉంది శ్రోతలు. పాతకాలానికి చెందిన పాటాలంటే ఒక ప్రత్యేకమైన మాధుర్యం, ఒక ఆప్యాయత, మాటల్లో చెప్పలేని ఓ భావన దాగి ఉంటుంది. ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం, ఎందుకంటే ఈ సమయంలో మదర్స్ డే, ఫాదర్స్ డే అనే ప్రత్యేక సంబరాలు ఏర్పాటు చేస్తున్నాం.

ప్రేమించడానికి ఒక క్షణం చాలు, కానీ అదే ప్రేమను మరచిపోవడానికి ఒక జన్మ అయినా సరిపోదు. తొలి ప్రేమ జ్ఞాపకాలు మంచిగా చెడ్డనైనా ఎప్పుడు గుర్తుకు వస్తుంది అన్నీ ప్రేమికులు చెప్తూ ఉంటారు.

భాషలు వేరైనా భావాలు ఒక్కటి, మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటి, దారులు వేరైనా గమ్యం ఒక్కటి, నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒక్కటి. మొన్న యూట్యూబ్లో జెనీ కంకి అనే అరుణాచల్ ప్రదేశ్కి చెందిన యువతి మన తెలుగు పాట వచ్చిందమ్మను ఎంత అద్భుతంగా ఆలపించిందో చూశారా శ్రోతలు? తెలుగు భాష తెలియకపోయినా ఆ పాటలోని భావాన్ని మాధుర్యాన్ని ఎంతో అందంగా పలికించింది, అదిరిపోయింది. మన భాష తెలియని ఒక వ్యక్తి మన తెలుగు పాటను ఇంత ప్రేమగా మస్త్గా పాడటం చూస్తే నిజంగానే మనందరికీ గర్వం అనిపించింది. ఆ పాటను మళ్ళీ మళ్ళీ అందరూ ఆస్వాదించేలా చేసింది అని చెప్పాలి. మరి అదే అందమైన పాటను ఇప్పుడు మనం కూడా మరోసారి ఆస్వాదిద్దామా?

రాబోయే పాట అంకితమిస్తున్నాం టు మావా విజయ్ జగమా వృష్మ గ్రామం. ఈరోజు ఆయన జన్మదినం, అయితే ఈ పాట అంకితం చేయమంటూ ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు భార్య రాధ, అప్ప అపచిమి, అప్ప నీల, నతాషా, శివాన్, మనీషా, అవేష్, చువేశ్వర, విష్ణు, ప్రమిత, నిమిత, ప్రసిత, ఉత్తర, నిష్లే, అయేష్ట, మనిం, ఇంకా సమస్త జగమా, అప్పడు, సన్యాసి, జగన, కొండ్య, కామ్డు, అప్పిగాడు, బేమన, రమణ కుటుంబాలు, వృష్మ, శ్రీ విష్ణు ఆలయం, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మామ విజయ్.

ఈ చక్కనైన బుధవారం నాడు మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం రేడియో మనరంజన్ పైన. ఇప్పుడు మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం రణబాలి చిత్రం నుండి ఓ ఇంపైన పాటతో.

శ్రోతలు, మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. నేటి కార్యక్రమం మీకు బాగా నచ్చిందని మా నమ్మకం. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం.